0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి దేవ మనోహరి రాగంలో పదవర్ణం ఖండ త్రిపుట తాళం, వాలాజీపేట వెంకటరమణ భాగవతర్ రచన.
2: లిసన్ టు ఏ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి రేవతి రత్నస్వామి. షీ ఈజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు and on mridangam by Shri P. Jayabhaskar. Shrimati Revati begins her concert with a varnam of Valaji Peta Venkatramana Bhagavatar in Rag Devamanohari set to Khanda Triputatal.

0: ఇప్పుడు వినండి మాయాతీత స్వరూపిణి మాయామాళవ గౌళరాగం రూపకతాళం పొన్నయ్య పిళ్ళై రచన.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పొన్నయ్య పిళ్ళై మాయాతీత స్వరూపిణి ఎన్ రాగ్ మాయామాళవ గౌళ సెట్ రూపకతాల్.

0: ఇప్పుడు సారంగ రాగంలో త్యాగరాజస్వామి కృతి నీవాడనే గాన ఖండచాపు తాళం.
1: Now listen to a composition of Thyagarajaswamy, Nee Vaadane Gaana, in raag saranga set to Khandachaputal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి వింటున్నారు. వాటి సహకారం వయలిన్ పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి హమీర్ కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి మానము లేదా ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం.

0: ఇప్పుడు మోహనరాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన రారా రాజీవలోచన ఆదితాళం.
1: శ్రీమతి రత్నస్వామి కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య రారా రాజీవలోచన ఎన్ రాగ్ మోహన సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి దేవనకే పతి ఇంద్ర కానడ రాగం ఆదితాళం స్వాతి తిరునాళ్ రచన.
1: శ్రీమతి రత్నస్వామి కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ స్వాతి తిరునాళ్ దేవనకే పతి ఇంద్ర ఎన్రా కానడ సెట్ ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి రేవతి రత్నస్వామి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Karnataka classical vocal concert by Srimati Revathi Ratnaswamy.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying saxophone recited by Sri J. Venkata Suresh, supported on Dolu by Sri N. Srinivasulu.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో జే వెంకట సురేష్ గారి సాక్సోఫోన్ వాద్య కచేరీ వింటారు. ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తారు శ్రీ ఎన్ శ్రీనివాసుడు.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు అ పురందరదాస్ కంపోజిషన్ గజవదనా వేడువే ఇన్ రాగ హంసధ్వని సెట్ టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా గజవదనా వేడువే హంసధ్వని రాగం ఆదితాళం పురందరదాసు రచన వింటారు.

0: யூ ஹாவ் என்ஜாய்ட் எ பாபநாசன் சிவன் கம்போசிஷன் பார்வதி நாயகனே என்று அண்முகப்பிரியா செட்டு ஆதிதாள்.
1: மீதிந்த வரைக்கும் பார்வதி நாயகனே ஷண்முக பிரிய ராகம் ஆதிதாளம் பாபநாசம் சிவன் ரச்சன விண்ணாரு.
0: You are listening to RAM 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you are enjoying saxophone recital by Sri J. Venkata Suresh, supported on Dulu by Sri N. Nivasulu.
1: ராகம் நிரந்தர பாரதீய சங்கீத சிரவந்தி. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ జే వెంకట సురేష్ గారి సాక్సోఫోన్ వాద్య కచేరీ వింటున్నారు. ప్రత్యేకటపై సహకారం అందిస్తున్నారు శ్రీ ఎన్ శ్రీనివాసులు.
0: నౌ లిసన్ టు నీకేల దయరాదు ఇన్ రాగ కదన కుతూహలం సెట్ టు ఆదితాళ్ రిటన్ బై శ్రీ మైసూర్ దేవాచార్.
1: కార్యక్రమంలో తర్వాత నీకేల దయరాదు కదన కుతూహలం రాగం ఆదితాళం మైసూర్ వాసుదేవాచార్ రచన వింటారు.

0: You have enjoyed a Patnam Subramani Iyer composition, Korina Varamasagamaya, Indra Gramapriya, set to Rupak Thal.
1: Mirintavaraku, Korina Varamasagamaya, Ramapriya Ragam, Rupakatalam, Patnam Subramani Iyer, Rajana Binaru.
0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Zikal Music Program, you have enjoyed saxophone recital by Sri J. Venkata Suresh, supported on Dolu by Sri N. Srinivasulu. This program came to you from the studios of Audio Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ జే వెంకట సురేష్ గారి సాక్సోఫోన్ వాద్య కచేరీ వినరు. ప్రత్యేక డోలుపై సహకారం అందించారు శ్రీ ఎన్ శ్రీనివాసులు. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవేంద్రం సమర్పణ.

0: ఇప్పుడు వినండి బిలహరి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన పరిదానం ఇచ్చితే ఖండచాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ పరిదానం ఇచ్చితే ఎన్ రాగ్ బిలహరి సెట్ టు ఖండచాపుతాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కోలంక అనిల్ కుమార్, శ్రీ కోలంక సాయి కుమార్ల వయలిన్ ద్వయం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బ్రోచే వారెవరే, శ్రీరంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: దిస్ ఈజ్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు A Carnatic classical violin duet by Shri Kolanka Anil Kumar and Shri Kolanka Sai Kumar. Shri Anil Kumar and Shri Sai Kumar continue their concert with a composition of Tyagaraja Swami, Broche Varevare, in Rag Sriranjani set to Aditala.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మోహన రాగంలో త్యాగరాజస్వామి కృతి ఎవరురా నిన్ను వినా మిశ్ర చాపుతాళం.
1: Now listen to a composition of Thyagarajaswami, Yavarura Ninuvina, in Rag Mohana set to Mishra Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి పహాడి రాగంలో తిల్లానా మిశ్ర చాపుతాళం లాల్గుడి జి జయరామన్ రచన.
1: శ్రీ సాయి కుమార్ అండ్ శ్రీ అనిల్ కుమార్ కంక్లూడ్ దేర్ కాన్సర్ట్ విత్ ద తిల్లానా ఆఫ్ లాల్గుడి జి జయరామన్ ఇన్ రాగ్ పహాడి సెట్ టు మిశ్ర చాపుతాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కోలంక అనిల్ కుమార్, శ్రీ కోలంక సాయి కుమార్ల వయలిన్ ద్వయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు వర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వయలిన్ డ్యూయట్ బై శ్రీ కోలంక అనిల్ కుమార్ అండ్ శ్రీ కోలంక సాయి కుమార్. This program was contributed by
2: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.